కృష్ణ కృష్ణ బోల్నాలాయి పరదైనా హై మోలా కృష్ణ కృష్ణ భజదా భజదై మంత్ర పరదా కోలా భవజాల పారీజా

కృష్ణ బందా బందై ప్రాణ మేరో జావో ప్రాణ మేరో ఉడి జావో దివ్య ధామో

ఉన కృష్ణ ఉన ప్రభు హత్మ చమావు భవ జల దేశి మలై పార బగావు భవ జలామా పడేకు మ దుఃఖీలాయి కైలే దర్శన దిని హోలా ప్యారా ప్రభు ఆయి నారాయణ।